మూర్ఖుని మనసును గురించి మరో మాల అంటూ అతనికి చదువు అబ్బవచ్చు గాని సంస్కారం అబ్బదు అని నిక్కచ్చిగా చెప్పాడు వేమన. అందుకే ఎంత చదువు చదివి ఏ నీతి విన్నను హీనుడు గుణంబు మానలేడు. బొగ్గు పాలకడుగ పోవనా మలినంబు విశ్వధాభిరామ వినురవేమ. అంటే ఇలాంటి మూర్ఖుణ్ణి మార్చడానికి చేసిన ప్రయత్నం వృధా అవుతుంది అని అన్నాడు వేమన. అజ్ఞానమనేది కరిముబ్బు లాంటిది. అది కమ్మిన మనిషి జీవితం అంధకార బంధరమవుతుంది. ఆ అంధకారంలో అహంకారం ఉంటుంది. అది చెదిరిపోయినంతవరకు జన్మ సాఫల్యం లేదు. అహం సమసిపోయిన తర్వాత ఇహం గుర్తుకు వస్తుంది. ఈ అజ్ఞానాన్ని పోగొట్టడానికి తొలుత ప్రయత్నం చేసేది తల్లి. అందుకే వేమన తల్లికిచ్చిన విలువ అంతా ఇంతా కాదు. ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యార్థం. మీరు ఇంతవరకు సూక్తి విన్నారు కదా, ఇప్పుడు వినండి అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి స్టేట్ ఐలాండ్, రేపు ఉదయం 6 గంటలకు స్వరాజ్ దీపం లాంగలని మీదుగా రంగత్కై వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్లో బయలుదేరి వెళ్లిన మార్గంలోనే శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణిచంగా రేపు ఉదయం 6:15 సహీద్ దీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి బొంబక రేపు ఉదయం 6:17 స్వరాజ్ దీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ్ దీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి జాలీబాయ్ రేపు ఉదయం 11:00 సహీద్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 1:00 స్వరాజ్ దీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 2:30 స్వరాజ్ దీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రంగత్ రేపు ఉదయం 11:30 స్వరాజ్ దీపానికి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 2:00 సహీద్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 3:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి కమోజ రేపు మధ్యాహ్నం 2:30 సహీద్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు సాయంకాలం 4:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణిచంగా రేపు సాయంకాలం 5:00 స్వరాజ్ దీపానికి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్ దీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి చేరుకుంటుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 7:00 మాయబందర్ మీదుగా డిగ్లీపూర్కై వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7:00 డిగ్లీపూర్లో బయలుదేరి మాయబందర్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి క్యాంబల్ బే రేపు రాత్రి 9:00 లిటిల్ అండమాన్కై వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 9:00 లిటిల్ అండమాన్లో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు. ఇప్పుడు వినండి వాతావరణ సూచన. అండమాన్ నికోబార్ దీవుల్లో వాతావరణంలో రాబో 7 రోజులు పెద్ద మార్పులు ఏమి ఉండకపోవచ్చు. అయినప్పటికీ రాగల 48 గంటల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశముంది. ముఖ్యంగా వ్యవసాయదారులకు ముఖ్యమైన సూచనలంటూ ఏమీ లేవు. మత్స్యకారులకు మాత్రం చేపల వేటకు వెళ్లేటప్పుడు తప్పకుండా వాతావరణ మార్పులను వివరాలను తెలుసుకుని సముద్ర వేటకు వెళ్లాలని సూచిస్తుంది వాతావరణ సంస్థ. మీరింతవరకు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి సూపర్ హిట్ పాటల కార్యక్రమంలో. ఈరోజు మీరు ముందుగా వినండి ఈ పాట.

కార్యక్రమంలో భాగంగా ముందుగా వినండి ఒక వేమన సూక్తి. పరగ రాతి గుండు పగలగొట్టవచ్చు, కొండలన్నీ పిండి కొట్టవచ్చు, కఠిన చిత్తు మనసుగా ఇరిగింపగరాదు కాదు కదా, విశ్వధాభిరామ వెనురవేమ.

కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటారు ప్రపంచ ఆరోగ్య

సంస్థ మరియు ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ ద్వారా 2019లో ఇది అధికారికంగా మొదలైంది. దీని యొక్క ప్రధాన లక్ష్యం వైద్య చికిత్స సమయంలో రోగులకు ఎలాంటి హాని జరగకుండా చూడటం, సేఫ్ అండ్ క్వాలిటీ వైద్యంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం. 2026 థీమ్ ఏమిటంటే, దీని యొక్క ముఖ్య ఉద్దేశం నాన్ కమ్యూనికబుల్ రోగానికి సురక్షితమైన సంరక్షణ, జీవితం కోసం సురక్షితమైన సంరక్షణ. క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు వైద్య చికిత్స అందించేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు లేకుండా, పొరపాట్లు జరగకుండా నివారించడం 2026 యొక్క ఇతివృత్తం, చరిత్ర మరియు లక్ష్యాలు. ఇది ఒక ముఖ్యమైన ప్రపంచ ప్రజా ఆరోగ్య కార్యక్రమం. రోగులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో సరైన అవగాహన మరియు మార్గదర్శకత్వానికి అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన 11 ముఖ్యమైన ప్రపంచ ప్రజా ఆరోగ్య ప్రచార కార్యక్రమాల్లో కూడా ఇది ఒకటి. ఆరోగ్య సంరక్షణ సేవలను అందించే భాగస్వాములు రోగులతో చురుకుగా మమేకమవుతూ వారిని నిర్వహించే విషయంలో మంచి నైపుణ్యాభివృద్ధిని, పూర్తి అవగాహనను కలిగి ఉండటం అత్యంత కీలకం. రోగి బాధ్యతకు అనేక విధాలుగా భాగం పంచుకోవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణలో నివారించదగిన నష్టాన్ని నిరోధించడానికి మందుల వాడకంలో జరిగే పొరపాటు వల్ల కలిగే హాని ఒక ముఖ్యమైన సవాలుగా మారింది. అంటువ్యాధులు కానీ వ్యాధులకు సురక్షిత సంరక్షణ, జీవితం కోసం సురక్షిత సంరక్షణ అనే నినాదం కింద ఇది దీని యొక్క ఇతివృత్తం. ప్రపంచ ఆరోగ్య సభ తీర్మానం ప్రకారం 72.6 రోగి భద్రతపై ప్రపంచవ్యాప్తం ద్వారా మరియు చర్యలు ఏమైనా ఉన్నాయా, ప్రపంచంలో వారి నుంచి భద్రతా కార్యాచరణ ప్రణాళిక 2021-2030 ఈ రెండు ఆరోగ్య సంరక్షణలో దీనిని అంటే హానిని తగ్గించడానికి రోగి మరియు కుటుంబ సభ్యుల భాగస్వామ్యం కీలకమని నొక్కి చెబుతుంది. విన్నారు కదా, ఇప్పుడు వినండి మరొక పాట.

0: మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం. అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని మరియు ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల కథ మీ వద్ద ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ కథను ప్రదర్శించడానికి ఇదే మీకు సువర్ణావకాశం. మీ కెమెరా కటకం ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవులలోని ఉత్తమమైన వాటిని బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సాంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. మీరు చేయాల్సిందల్లా 1-3 నిమిషాల నిడివి గల వీడియోను రూపొందించి మీ దీవి కథను ప్రపంచానికి చెప్పటమే. అవును, గెలుచుకోవడానికి అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయి 50,000 రూపాయలు, రాష్ట్ర స్థాయి 2,00,000 రూపాయలు మరియు జాతీయ స్థాయిలో ఏకంగా 5,00,000 రూపాయలు. ఇంకెందుకు ఆలస్యం? వేవ్స్ యాప్లో నమోదు చేసుకోండి. మై వేవ్స్ను తెరచి ప్రోగ్రాంకు వెళ్ళి మీ దరఖాస్తును సమర్పించండి. వీడియో సమర్పణలు 1 ఆగస్టు 2026 వరకు స్వీకరించబడతాయి. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ కెమెరాను పట్టుకోండి, మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు మీ కథను ప్రకాశింపజేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా, మీ కథ, భారతదేశ వేదిక. మీ ద్వీపం, మీ కథ, మన గర్వం. ఇప్పుడే పాల్గొని 1,00,000 మందికి స్ఫూర్తినివ్వండి.
1: ఇండియాస్ గ్రేటెస్ట్ ట్రెజర్స్ ఆర్ నాట్ జస్ట్ ఇట్స్ మాన్యుమెంట్స్, దే ఆర్ ఇట్స్ పీపుల్, కల్చర్ అండ్ అన్టోల్డ్ స్టోరీస్. ది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ త్రూ ప్రసార్ భారతి proudly presents Gems of India, a national initiative inviting creators to showcase the unique identity of their districts. Whether it's culture, heritage, tourism, festivals, cuisine, handicrafts, local heroes, or hidden destinations, your story matters.

0: Create a 1 to 3 minute video, reel, documentary, podcast or vlog and upload it on the MyWaves platform. Entries will be judged on authenticity, creativity, storytelling, technical quality and community impact. Exciting prizes await. 50,000 rupees at the district level, 2 lakh rupees at the UT level and 5 lakh rupees at the national level. Celebrate your roots. Inspire the nation. Gems of India. Because every district has a story worth telling.
1: मैं हूँ HIV वायरस, नाम तो सुना ही होगा। मैं कोई ऐरा गैरा नहीं हूँ, आखिर मेरी भी कोई अहमियत है। लोग सोचते हैं कि मैं मच्छर के काटने से फैल जाता हूँ। अरे भाई, मच्छर के काटने से डेंगू, मलेरिया और चिकनगुनिया हो सकता है, मैं नहीं। कोई कहता है कि एक ही टॉयलेट का इस्तेमाल करने से, कपड़े या तौलिया साझा करने से, या फिर HIV संक्रमित व्यक्ति के साथ खाने पीने, उठने बैठने, पढ़ने काम करने से, बात करने से फैल जाता हूँ। अरे नहीं भाई, मेरे बारे में ठीक से तो जान लो, मैं इन सब चीजों से नहीं फैलता। तो मैं हूँ HIV वायरस। मेरे बारे में जानने के लिए 1097 पर कॉल करके सवाल किया गया।
2: ఈరోజు విశ్వకర్మ పూజ. సంస్కృత అనేది దేవతల వాస్తుశిల్పి అయిన విశ్వకర్మకు అంకితం చేయబడింది ఈ ఆచారం. అదేవిధంగా ఒక ప్రకారం కన్యా సంక్రాంతి రోజున వస్తుందని, దాని యొక్క ప్రకారం హిందూ భాద్రపద మాసంలో చివరి కొన్ని రోజులైన సెప్టెంబర్ 16 మరియు 18 తేదీల మధ్య దీనిని సాధారణంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఋగ్వేదములు విశ్వకర్మను విశ్వానికి దైవిక వాస్తుశిల్పిక మరియు దైవిక సృజనాత్మకత ప్రతిరూపంగా పరిగణిస్తారు. కృష్ణుని కోసం ద్వారకా నగరాన్ని, పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని మరియు విష్ణువు యొక్క సుదర్శన చక్ర త్రిశూలం వంటి దేవతల కోసం అనేక అద్భుతమైన ఆయుధాలు నిర్మించిన ఘనత ఆయనకే దక్కింది. అందుకే వాస్తుశిల్పి అంటారు ఆయన్ను. కార్తికేయుని బల్యం నిర్మించిన ఘనత ఆయనకు దక్కింది. యాంత్రిక శాస్త్రం మరియు వాస్తు శాస్త్రమైన స్థపత్య వేదాన్ని కూడా ఆయనే రచించారని భావిస్తారు. ఆయనను సమస్త చేతి వృత్తుల పూజ సందర్భంగా ఆయన గౌరవార్థం తరచుగా వృత్తి పనిముట్లను కూడా పూజిస్తారు. అభ్యాసాల్లో భాగంగా ఈ యొక్క పండుగకు ప్రధాన కర్మాగారాలు మరియు పారిశ్రామిక ప్రాంతాలలో, తరచుగా పని ప్రదేశాలలో జరుపుకుంటారు. ఈ రోజున కళాకారులు, చేతి వృత్తి నిపుణులు, ఇంకా కుమ్మరివారు, వెల్డర్లు, కమ్మరి పారిశ్రామిక కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు, అదేవిధంగా మరియు ఇతర కార్మికులు జరుపుకుంటారు. దీనిని పాటించేవారి నుంచి మంచి భవిష్యత్తు కోసం, సురక్షితమైన పని పరిస్థితుల కోసం మరియు అన్నిటికంటే ముఖ్యంగా వారి వారి రంగాల్లో అభివృద్ధి చెందాలని కూడా ఈ యొక్క పూజను చేస్తూ ఉంటారు. మీరింతవరకు నేటి సూపర్ హిట్ పాటల కార్యక్రమంలో భాగంగా కొన్ని పాటలు, ఇంకా కొన్ని తెలుసుకోవలసిన విషయాలు విన్నారు. ప్రకృతి ఒసగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో ఈనాటి మా అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు మేడసాని శ్రీనివాసులకు సెలవు. మరి నమస్తే.